0: జంతు వంశిని రాజే కాలాను దైన లాను దైన కృష్ణ లాను దైన జంతు వంశిన రాధికా లాను దైన భందై గాయే కృష్ణాజీ రాధికా లైలేన భందై గాయే కృష్ణాజీ రాధికా లైలేన రాధికా కే ఆమా వంశిన ఆజ పఠౌలేన రాధికా కే ఆమా వంశిన ఆజ పఠౌ
1: యసలీలా దినభరి పని గాన సక్నుంచా

కథకు భరంగించు లారంగ తారంగ హిందు లారంగ తారంగ యో బైరాకి చాలాలే పాకేకు బొడి కైతా ఛైనాని జోడి కైతా ఛైనాని జోడి.

ధర్మ కుమార కైసర్య శ్రీ బ్రహ్మ జ్ఞానయానే విదూర్ కైసరి జ్ఞాన హవ శిశు జనమ మనున్ బడాలె పని కృతి ఉజ్వల ఓ శ్రుత సయిత క